లీలా భగవానికి, శ్రీ ఆనందకంద భగవానికి, శ్రీ కౌశల్యానందన భగవానికి, శ్రీ దశరథనందన భగవానికి, శ్రీ కైకేయీనందన భగవానికి, శ్రీ సుమిత్రానందన భగవానికి, శ్రీ చారో శ్రీ హనుమాన్జీ మహారాజ్కి.

0: సంవత్సరాల పాటు ఉచ్చస్థితిలోనే వెలుగునింది. అమరావతిలోని ఈ మహాచైత్యాన్ని మొట్టమొదటిసారిగా వెలుగులోకి తీసుకొచ్చింది 1797లో కల్నల్ కాళిన్ మేకంజీ.
1: 2000 వర్ష పహలు నిర్మిత్ ఇన్ స్తూపో కి శిల్పకళ ఉస్ సమయ కే జీవన్ విధాన్ కి ఓర్ జైసే ఆజ్ భీ సంకేత్ కర్తీ హో. इतिहास बताता है कि यहाँ के शिल्पकारों ने अपनी कला को एक ओर कार्लो में तो दूसरी ओर अजंता और एलोरा में प्रसारित किया.
2: इसके अलावा उन्होंने सांची तथा ग्वालियर जाकर भी पत्थरों में रूप कल्पना को साकार किया और अपार शिल्प संपत्ति की सृष्टि की.
1: प्रमुख शिल्प समालोचक आनंद कुमार स्वामी के अनुसार अमरावती की शिल्पकला लालसा और उन्माद भरने वाली है और भारतीय शिल्प जगत में अत्यंत सुकुमार और सुंदर है. अमरावती के बगल में ही अमरेश्वर का मंदिर है जहां से कृष्णा और कुछ दूर पूरब की ओर यात्रा करती हुई विजयवाड़ा पहुंचती है.